గిట్టుకొస్తే నేను రేనోచ్చు నేనేగానే రజ్జిగలి షలోమ్ షలోమ్ రామ్ తిరిగొలి బెనిల్ అడగిరియోత్ అగుని టౌన్ ఇన్ ఎస్ఎంఎస్ ఈ టౌన్ ఇన్ ఇజు షలోమ్ అగ్గలి అమ్మి తినడాని షలోమ్ షలోమ్ రామ్ తిరేరిగొలి మన కర్ర బజ్జిగొలి పాప మేము ఎల్బగా అమ్మకి చూడమాకి చేసేసుకోలే శిలోం శిలోం రామ్ చేకోలే బాబు మేము అగి టోలి మదాలి లైమి లాస్కెళ్ళ ఏరియా సులోమి చెందాని కలిసికున్న వచ్చిన నొస్తున్న బాబు వేసి లిచ్చే థ్యాంక్ యూ సార్ అరే జిగలి శిలోం శిలోం రామ్ చెరేరుగోలే మసి ఇలిమ నోగిరి వేచి ఏరియా అగ్గలి శిలోం శిలోం రామ్ చెరేరుగోలే అమ్మి చెందాని ఎన్ ఒలి ఇయస్ గలి సలమి చుగు బ్రేడో థ్యాంక్ యూ సార్ శిలోం శిలోం రామ్ చెరేరుగోలే ఎరికి మరి చిమిలిమ్బ ఎగిప్టెన్నన్ ఎగ్గలికి మిచెన్ పామోజ కబిస థ్యాంక్ యూ సానా ఎగ్గలి శలోమ్ శలోమ్ రామ్ చెరేరుగొలే డెనిస్ ఎలిమగి ములో సిలిమగై చీతా తీన్ ఎగ్గలి అమ్మిచెన్ ఇందాని కబిస థ్యాంక్ యూ శలోమ్ శలోమ్ రామ్ చెరేరుగొలే శైల చెలంగతి ఇన్ ఒలింబ సుగు థ్యాంక్ ఇన్ ఒలింబ ఒల్బుజ ఏరియాస్ గల మగ్ని ప్రెసెన్ థ్యాంక్ యూ సానా అరే శలోమ్ శలోమ్ రామ్ చెరేరుగొలే డెగలి మిరియం ఇన్ ఒలింబ డరే జమ్ముంగు గల అమ్మిచెన్ ఇందాని ఇజలోమ్ శిలోమ్ రామ్ తిరుగులు ఎమ్మెల్యే బగి మజులు గొల అమ్మి చెని దాని ఇజలోమ్ రామ్ తిరుగులు ఎవుతుకు పీతనోన్ గెల అమ్మి చెని దాని ఎరు మేవు తింగి దిగొస్తని నీలే గాలి దిగి దిగి ఒది దిగి తీతి నోత నెంబర్ త్రీ ఏ దిగి తీ నో నెంబర్ త్రీ గి దిగొస్తని వగిలేం దింగి దిగే ఏన్యోన్ ఇవ్వండి అక్ 50,000 ఏ జీల్ గి తుంగ్ నో తుంగ్ నిపొస్తాం ఏ 2 74 ఆజం A digitit and number three. A digitino number three to go to name. Imagine give 50,000 in a good name. Radical Shalom Shalom Ram, Terrigal this morning, you know, in the Jabango areas, Gala Batsai, Gala Amitan Ulimba, Giri Jogal Shalom Shalom Ram, Terre, a Galinon go give Kitchi, the Mugu Turu Gala Amitan in Dani, a Shalom Shalom Ram, Terrigal Mama Princess, Gala Mama and Ulimba M. Pazam, a Gala Amitan in Dani, Cabeza, thank you, Sanama. Shalom Shalom Rab, Tirigole Nigilitu, Edwil Mamurga for Tanana, Egaligo Tuan Bijan, Tulugitugon, Shalom Shalom Rab, Tirere, Galiji Gurin Maja Chavas Arias, Gala 104.0, well, when I'm not an Etiano. A thank you, San, as it won SMS not an Unga. Asinya Mugi to go standing to get in on Asumanun Vizuri Sana, Eoton Eon, Ajitu Ramitini Gamagolia, Antigiti number three, Gil Mama Jungunam Galju to get to Ganyana. Ago alenjini aguma jibi goba ajib gonde to yomba jibi goba ajib gonde jibosone ne kumma amma jud ki tiringi tugeni ona amma ji jil no tungne bo stam a 274 ajem eni tungne bo star 274 aji tugosone ne amma jigi tuge eni on jiege tug no tene miteni ona alright amma jigi tuge jil no tene miteni ona tuge agosone ne alright Alright, any anitet gitu gostone ne any tongue number star 274 age kakwama tigiti number 3 lagini amma jigete tigiti number 2 in tigiti no number 2 gitu gostone ne egelenji 20,000 kogilenji silingi sigata 20,000 amma jigi no tongue number star 274 age Yega ichil gichugunong gichugostone ne amaji reply tigiti number 2 kogilinjo ne tigiti number 2 gichugostone ne agetule e quindi on 20,000 kega su agiri gamasiko kwama tigiti number 3 gichugostone lakini anyway itakuwa sawa kebe gichutuan ne kogilinje gichugostone gichugeni oni e tigiti number 2 Kogilenji gitugenyon iwe ok 20,000. Ago enyon isibiye gunotong ne tae. Ago alenji ingeote gitugune gitugostonene kesip kirwayene. Kinotene magat iyae amaji iji notone was tam. E 274 age. Kilenji gitugostonene gituge enyon 20,000. In 20,000, it's on Jibambuzi. And Niegu number one, MB to Nebrani. Egu number one, get to go standing MB to Nebrani. Ewe up 20,000, ago magi goenge. Kalenji magilionen, magi goenge, MB to Nebrani, no, no, it's again.
Nego gilenje wana ne jita ge tukul noto ne miteni wana. Ama di iji noto nebo star. A 274 a Kai iji linye guna wane. Agi replangi to digitit a number 2. E digitit a number 2. Inyur chigegel jin ti age tukul nige yote radio ni guni. Agi wegi tuko stende ne ang nota ge ene ba 20,000 watu wameanza kuingia pongezi kabisa ago nambi kujitini on vizuri ago leji ki tuko stende ne bigyota je tagi ne igiri gile ngon nota ne miteni ona imite ki tuko bisi nota ge ne mwiti tuko stende ne so jil ki tu nota ne bo star 274 age e digitit e number 1 no number 2 sorry Eno rete noto ngene yen agu ni tinu noto ngole ne itu gene ona kale inu nu waserte noto ngene gale ijaba gen guna na gitil ngole ona dil ngole yo ngi tuga agu ngala la gilo noto ngene ona jembe tuni brane asiko bet kare gitu gosto ni gonyo wa ire ne agu na ptene imitino ne sisiru wana semeze noto ngene ngeto kale jin kumalu ki goito noto ba 20,000 araka sana agum biyo